ఇకలేగి ఫాను విదాళువి హమకశ్వరం ఇకలాంగి వాహీ ఖురవ్వ అంగవతి హమకశ్వరం ఎయి దండు బిముగె ఫస్ గండు జహా నిఖమతి గెరియ నూనె అది దండ ఫిందే గెరియ విష్ణునె ఆయిబ్ తకున్ సలామ విగింవ ఏగా ఇవ్విస్ లఫిన్ గిరికి ఏవురిన్ దెన్నెవూ మిహారు కలేగి ఫాను ఒళుమెన్నె సాఫ్ భయాన్ గణస్ దివ్వాఫీము దెంగ్ ఏవురిన్ ఎ గెరి కథిలాఫూ ఏవురిన్ తిబి ఏకం కురా హితకున్నూనె.

అది ఎవరన్నా ఎక్కువగావా ఫిత్ ఎబహీ తౌరాథాయ్ ఇంజీల్ కబూలుకు తెదుకురా గొతుగా అల్లాహుగా హజ్రతుం ఎవరన్నా హమయ ఫొతే ఎబహీ ఖుర్ఆన్ ఆహిందు ఎఫెంగ్ ఎవరెన్ దౌకురువే ఏగె కురెన్ ఎవరెన్ కాఫిరుగె మీసకుంగె మచ్చన్ నస్రు ఎదే ఖంగావువే దెంగ్ ఎవరెన్నం ఎంగిఫావా హక్కుగొయ్ ఎవరెన్నా హమయన్ ఆహిందు ఇయన్ ఎవరెన్ కాఫిరువే ఫహె కాఫిరుంగె మచ్చ అల్లాహుగె లానెన్ హుట్టే.

ఎవరన్నీ ఆఖరత్కి బాజ్వరిఖంగా బదులుగా దునియేగ దిదుళం హోదాగా మీ హున్నె ఫహె ఎవరంగ కిబయకు అజాబెల్లు ఎన్నుకురవ్వాహుట్టే అది నస్రు లిబేనే భయకంగా విస్ ఎవరెన్నుతే.